0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। శ్రోతలందరికీ మా వందనములు. మీ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ మధ్యాహ్న సమయాన మీ సౌందర్య లహరి కార్యక్రమానికి మీ చెలిగిరి శాలిని మీకు స్వాగతిస్తున్నది. ఈరోజు గురువారం నాడు శ్రీ సాయినాథుడి ఆశీస్సులతో అంతా శుభమే జరగాలని కోరుకుంటూ మీకు శుభ గురువారం చెప్తూ నేటి చిట్టి 30 నిమిషాల కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఇంపైన సినీ పాటలతో.

ఉల్లిపాయ లేనిదే మన వంట పూర్తి కాదు. ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ ఆరోగ్య ప్రయోజనాలే కాదు, కేశ సంరక్షణలోనూ సహాయపడుతుంది. జుట్టు వేగంగా ఆరోగ్యంగా పెరగాలంటే ఉల్లి నూనె ఎలా వాడాలో మీకు చెప్తాను. 2 కిలోలు ఉల్లిపాయలు 400 ml అంటే 400 ml కొబ్బరి నూనె అనే 2 సామానులు కావాలన్నమాట. ఉల్లిపాయను ముక్క ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్ను కొబ్బరి నూనెతో కలిపి 20 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత ఆ నూనెను చల్లారించి ఒక గాజు సీసాలో పోసి ఉంచుకుని ప్రతివారం 2-3 సార్లు నూనె తలకు రాసి తలంటు స్నానం చేయండి. మీ జడ ఆరోగ్యంగా ఉంటుంది.

ఇప్పటి వరకు మీ దినం బాగా జరుగుతున్నదని మా ఆకాంక్ష. మన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మీకోసం ఓ మంచి పాట ప్రసారం చేయబోతున్నాను. ఆనందించండి.

మహిళ ఆరోగ్యం అంటే కేవలం శరీర ఆరోగ్యం మాత్రమే కాదు, మనసు, భావోద్వేగాలు, జీవన శైలి అన్నీ కలిపి సంపూర్ణ ఆరోగ్యం. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అనే మాట వాస్తవం. అందుకే ప్రతిరోజు కొంత సమయం మన కోసం కేటాయించడం చాలా ముఖ్యం. మంచి ఆహారం, సరైన నిద్ర, కొద్దిగా వ్యాయామం, ఇవి చిన్ని విషయాలే అయినా పెద్ద మార్పు తీసుకువస్తాయి.

మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇనుము అంటే ఐరన్, కాల్షియం, వైటమిన్స్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పళ్ళు, పాలు ఇవి తప్పనిసరి. ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీరు, కొబ్బరి నీరు, తాజా కూరగాయలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది.

మహిళలు చాలా బాధ్యతలు తీసుకుంటారు. ఇంటి పనులు, ఉద్యోగం, కుటుంబం, ఈ మధ్యలో మనస్సుకు విశ్రాంతి ఇవ్వడం మర్చిపోతారు. రోజుకు కొద్దిసేపు ధ్యానం, సంగీతం వినడం లేదా నచ్చిన పనులు చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శ్రోతలు, నేటి సౌందర్య లహరి ప్రసారం పూర్తి అవుతున్నది. ఇంకో కార్యక్రమం దాకా మీ చెల్లి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

0: अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ।
1: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका।
2: నమస్కారం అండి, నేను మీ వర్ష. ఇది స్వరాల వేదిక కార్యక్రమం. ఈరోజు మనం పాటల్లో ఉన్న స్వరం కాదు, స్వరం మధ్యలో ఉన్న మౌనాన్ని గురించి మాట్లాడుకుందాం. పాత పాటలు వింటుంటే ఒక కాముక దెబ్బ ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మన భావాలు సెటిల్ అవుతాయి, మన ఆలోచనల్లో క్లారిటీ పొందుతాయి. అదే మాయ, అదే వింటేజ్ పాటల బ్యూటీ.

అప్పట్లో పాట అంటే ఒక జర్నీ స్లో గస్తా తబడి లైరిక్స్ని అర్థం చేసుకునే టైం ఇచ్చేది. ఇప్పుడు ఫాస్ట్ బీట్స్, ఇన్స్టెంట్ హుక్, ఇన్స్టెంట్ స్కిప్. అప్పుడు పేషెన్స్ ఉంది, అప్పుడు స్పీడ్ ఉంది. కానీ క్వశ్చన్ ఏంటంటే, స్పీడ్లో మన సోల్ మిస్ అవుతుందా? ఎస్పి బాలు వాయిస్ వింటుంటే ఒక లైన్ కంప్లీట్ అయ్యాక సైలెన్స్లో కూడా ఎమోషన్ ఉంటుంది. ఆ సైలెన్స్ని ఫీల్ చేయడం, అది రియల్ లిసనింగ్.

పాత పాటలు ఎందుకు మనకి దగ్గర అనిపిస్తాయి? ఎందుకంటే అవి పాటలే కావు, అవి జ్ఞాపకాలు. రేడియోలో వినడం, ఫ్యామిలీతో కూర్చొని వినడం ఒక పాట అంటే ఒక క్షణం, ఒక వాసన, ఒక భావన. సంగీతం మన బ్రెయిన్లో మెమరీని స్టోర్ చేస్తుంది. అది తరాలుగా తరువాత కూడా ఒక పాట వింటేనే మనం ఆ సమయానికి వెళ్ళిపోతాం.

కొన్ని పాటలు వినడం కాదు, అవి మనం జీవించాలి. మీతో నై నొస్టాల్జిక్ జర్నీకి చాలా ధన్యవాదాలు. ఇది మీ స్వరాల వేదిక. మళ్ళీ కలుద్దాం.